0: 819 किलोहर्ट्ज ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: सौंदर्य लहरी, सौंदर्य लहरी। నమస్కారం, అందమైన మనసులందరికీ హృదయపూర్వక స్వాగతం. అందమంటే కేవలం అద్దంలో కనిపించే రూపం మాత్రమే కాదు, మన ఆలోచనల్లో, మన మాటల్లో, మన చిరునవ్వులో, మన ఆత్మవిశ్వాసంలో కూడా ఉంటుంది. ఆ అందం మరింత వెలిగించే చక్కని ఆలోచనలు, మనసుకు హాయినిచ్చే మధురమైన తెలుగు పాటలు, కొద్దిగా అందం, కొద్దిగా ఆరోగ్యం, కొద్దిగా స్ఫూర్తి, ఇవన్నీ కలిసిన అందమైన ప్రయాణమే సౌందర్య లహరి. నేను మీతో ఈ ప్రయాణంలో ఉండబోతున్నాను, మీ వర్ష. ఈరోజు కొంత పాజిటివ్ ఎనర్జీ, కొంత ఉత్సాహం, మరెన్నో మధుర క్షణాలతో ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిద్దాం. మరి మన తొలి పాటతో ఈ అందమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.

ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నిజమైన అందం ఖరీదైన అలంకరణలు కాదు, మన ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. మనకు మనం విలువ ఇచ్చినప్పుడు, మన చిరునవ్వు నిజమైనప్పుడు, మన మాటల్లో ఆప్యాయత ఉన్నప్పుడు అదే అసలైన సౌందర్యం. ఈరోజు అద్దంలో మీ ముఖాన్ని చూసే ముందు మీ మనస్సును ఒకసారి చూసుకోండి. అక్కడ ఆనందం ఉంటే అదే మీ అందమైన అలంకారం. ఇప్పుడు ఆ అందమైన భావాన్ని తగ్గ మరో మధురమైన పాటను ఆస్వాదిద్దాం.

కచ్చినాంద చిట్కా రోజంతా తగినంత నీరు తాగడం వల్ల శరీరానికి మాత్రమే కాదు చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. మంచి నిద్ర, సమతుల ఆహారం, చిరునవ్వు ఇవి ఏ సౌందర్య సాధనానికి తీసిపోవు. చిన్న చిన్న మంచి అలవాట్లు పెద్ద మార్పులకు తీసుకొస్తాయి. ఇప్పుడు మనసుకు ఉల్లాసాన్నిచ్చే మరో చక్కని పాటను విందాం.

ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసేరో ఎకాయకి నాటు నాటు నాటు.

ఒక మహిళ ఎన్నో పాత్రలు పోషిస్తుంది. కూతురిగా, సోదరిగా, స్నేహితురాలిగా, భార్యగా, తల్లిగా, వృత్తి జీవితంలో సహా చరులు రాలిగా అన్ని బాధ్యతల మధ్య తన గురించి కూడా కాస్త సమయం కేటాయించడం చాలా అవసరం. ప్రతిరోజు మీకోసం కనీసం 10 నిమిషాలు కేటాయించండి. ఒక మంచి పాట వినండి, ఒక పుస్తకం చదవండి, లేదా నిశ్శబ్దంగా ఒక కప్పు టీ తాగండి. మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం మరింత అందంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రశాంతతను పంచే మరో మధురమైన గీతం.

మన తెలుగు మహిళ అంటే ప్రేమ, ఆప్యాయత, ధైర్యం, సహనం అన్నీ కలిసిన రూపం. కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూనే మన కలలను కూడా నెరవేర్చుకోవాలని ఈ తరం మహిళలు ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రతి చిన్న విజయాన్ని ఆనందించండి. మీ ప్రయత్నాన్ని ఇతరులతో పోల్చుకోకండి. మీ కథ, మీ విజయమే ప్రత్యేకమైనదే.

ఈరోజు మీకు ఒక చిన్న గుర్తు. మీరు అందరికీ శ్రద్ధ చూపుతారు, కానీ మీ ఆరోగ్యం, మీ ఆనందం, మీ విశ్రాంతి కూడా అంతే ముఖ్యమైనది. అప్పుడప్పుడు నేను బాగున్నానా, అమ్మాయి ఓకే అని మీకు మీరే ప్రశ్నించుకోండి. ఎందుకంటే సంతోషంగా ఉన్న మహిళ సంతోషకరమైన కుటుంబానికి బలమైన ఆధారం. ఈరోజు కార్యక్రమానికి ముగింపు పలికే ముందు మరో మధురమైన పాటను ఆస్వాదిద్దాం.

मित्रुला रायदी रोजू सौंदर्य लहरी इकोदी से पुंबी तो कलसी आनंदम आत्म विश्वासम आरोग्यम आनंदम गुरिंची मातलाडटम एंतो संतोषंगा अनिपिंचिंदी మీ జీవితంలో ప్రతి ఉదయం కొత్త ఆశను తీసుకురావాలి. ప్రతి చీరు నవ్వు మీ ఆనందాన్ని మరింత పెంచాలి. ప్రతి అడుగు మీ కలలకు మరింత దగ్గర చేయాలి. మరి మరో అందమైన సందర్భంగా మరిన్ని మధురమైన తెలుగు పాటలతో ఉపయోగకరమైన విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నేను మీ వర్ష. నమస్కారం.

0: एनबीसी रेडियो हर पल आपके साथ।
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక।
2: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో। ఇవాళ మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్న మీ సాయంత్రపు వేళ కార్యక్రమంలో నేను మీ కృతగా ఉంటాను। మీ సేవలో రాబోయే 20 నిమిషాలకు సచ్ షో టైం కదా, కానీ మిమ్మల్ని రంజింప చేయడానికి మనం కలుసుకుంటూ ఉంటున్నాం।

అవునండి శ్రోతలారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే మన సమస్త ఎంబీసీసీ బండి తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు.

హే బ్యూటిఫుల్ శ్రోతలారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ఈ సమయంలో మీరు మీ బోన్ తీసుకుంటున్నారైతే షురుచి ఫ్రమ్ అస్ ఓల్డ్. ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా మీకే.

అవునండి, సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతజ్ఞతలు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం అండి, శుభరాత్రి.

0: అస్సలాం
1: నమస్కారం
2: శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం
3: ఉంగల్ అనేవరికం వణకం
4: రేడియో మారిషస్ పర్ దిల్ సే స్వాగత్ హై ఆప్ సభీ కా